ఉత్సర్పద్వలిభంగ భీషణహను హ్రస్వస్థవీయస్థరగ్రీవం పీవరదోశ్చదోద్గతనఖ క్రూరాంశు దూరోద్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రగరం నమామి భవతస్తం నారసింహం.

కృష్ణ కారుణ్య సింధో శ్రుత్వా నిశేష తపన్ ప్రదిశతు పరమానంద సందో.

కేల్కు కేల్కు కేల్కు ప్రియపెట్ట నాటుగారే, కేవైసి అప్డేట్ చేయാനുള്ള మెసేజ్ കണ്ടില്ലെന്ന് നടിക്കരുത്. ഉടൻ കേ